స్వయం అవతల తీన అశుద్ధ బల యేసు స్వాంశక నామేన ఫలయౌ ඔබ උදව් කරන්න කෙනෙක් නැනම්